ఎవరిని మవాలిపు తొల్మిషిలా ఖున్ కరున్ సుటాయా సైతన్ లవ్ తొయ్ వశీలా అరే కౌళా బోల్తొయ్ కుహు కుహు అన్బో మర్తియ కోకిలా కొట్టుకాయమంతర్.